0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర్య బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టే
1: సూర్యకి తరది సూర్ ఇన్నాయా అదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడదనే.